0: గారే గారే
1: గారే
0: గారే గారే గారే
1: గారే
0: గారే
1: గారే
0: గారే
1: గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే గారే